స్వామిన్ పరశత బోధన రామచంద్ర శేషాంతరామయ దునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే.